కలరాసించు జనమ గవావు. కాచీ టహగు దివాలు కాహి గచలావు రహావు. కర హర హట మాల టెండ పరోవు తేస పీతర మన జోవు అమృత సించ.